0: ఇప్పుడు వినండి హంస వినోదిని రాగంలో పురందరదాసు కీర్తన యాదవ నీ బా ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పురందరదాస యాదవ నీ బా ఇన్ రాగ హంస వినోదిని సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి వర్ధని గాత్ర కచేరి వింటున్నారు. వాది సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో చివరిగా వినండి కరుణ జూడవమ్మ, వరాళి రాగంలో శ్యామశాస్త్రి కీర్తన, మిశ్ర చాపుతాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై కుమారి వర్ధని. షీ ఈజ్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. కుమారి వర్ధని కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి కరుణ జూడవమ్మ ఎన్ రాగ్ వరాళి సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింత వరకు కుమారి డి వర్ధిని గాత్ర కచేరి విన్నారు. వాటి సహకారం వైలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై కుమారి డి వర్ధిని. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Srimati Manda Sudharani, supported on violin by Sri R. Dinakar and on mrudangam by Sri M. L. N. Razu.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti Inati Karnataka Sangeeta Karyakramamlo శ్రీమతి మండా సుధారాణి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ ఆర్ దినకర్, వయోలిన్ శ్రీ ఎంఎల్ఎన్ రాజు, మృదంగం.
1: ఫస్ట్ లిసన్ టు ఏ త్యాగరాజస్వామి కీర్తన వరరాగల యజ్ఞులు ఇన్ రగ్ చెంచు కాంభోజీ సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా వరరాగ లయజ్ఞులు చెంచు కాంభోజీ రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: యు హావ్ ఎంజాయిడ్ ఎ త్యాగరాజ స్వామి కీర్తన వరరాగల యజ్ఞులు ఇన్ రాగ్ చెంచు కాంబోజీ సెట్టు ఆదితాళ్.
1: వరరాగల యజ్ఞులు చెంచు కాంబోజ రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామి వారి కీర్తన మీరింతవరకు విన్నారు.
0: నౌ లిసన్ టు ఎనదర్ త్యాగరాజ స్వామి కీర్తన పరియాచకమా ఇన్ రాగ్ వనస్పతి సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు పరియాచకమా వనస్పతి రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామివారి కీర్తన.

0: have enjoyed a Tyagaraja Swami Kirtana, Pariyachakama in Rag Vanaspati, set to Adithal.
1: Pariyachakama, Vanaspati Ragam Adithalan Lo, Tyagaraja Swami Vari Kirtana, Mirintavarku Vinnaru.
0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you are enjoying vocal recital by Srimati Manda Sudharani.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గారి గానం వింటున్నారు.
0: నౌ లిసన్ టు ఎ త్యాగరాజస్వామి కీర్తన కృపజోచిటకు వేళరా ఇన్ రాగ్ ఛాయాతరంగిణి సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు కృపజోచుటకు వేళరా ఛాయాతరంగిణి రాగం ఆదితాళం.

0: హ్యావ్ ఎంజాయిడ్ ఏ త్యాగరాజస్వామి కీర్తన కృపజూచుటకు వెళ్ళరా ఇన్ రాగ్ ఛాయాతరంగిణి సెట్టు ఆదితాళ్.
1: కృపచూచుటకు వేళరా ఛాయాతరంగిణి రాగం ఆదితాళంలో కీర్తన మీరంతవరకు విన్నారు.
0: నౌ లిసన్ టు ఐ ముత్తుస్వామి దీక్షితర్ కంపోజిషన్ సరస సంవీర ఇన్ రాగ్ సౌవీర సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు సరస సంవీర సౌవీర రాగం ఆదితాళంలో ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన.

0: You have enjoyed a Muthuswami Dikshitar composition, Sarasa Samvira in Rag Savvira, set to Adithaal.
1: Sarasa Samvira, Savvira Ragam Adithaalallo, Muthuswami Dikshitalavari Kirtana Mirintavarku Vinnaru.
0: Concluding her recital, Srimati Manda Sudharani now presents a Tyagaraja Swami Kirtana, Yemani Pogadudura, in Rag Veera Vasantam, set to Adithaal.
1: Chivariga. ఏమని పొగడుదర వీరవసంతం రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామివారి కీర్తన వింటారు.

0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you have enjoyed vocal recital by Srimati Manda Sudharani, supported on violin by Sri R. Dinakar and on Mrudangam by Sri M.L.N. Razu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి మండా సుధారాణి గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ ఆర్ దినకర్, వయోలిన్ శ్రీ ఎంఎల్ఎన్ రాజు, మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల శ్రీమతి కుంజమణీల వేణుగానం వింటారు. వాతి సహకారం వైలెన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పుల్లేటికుర్తి రామారావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి మనసులోని మర్మమును తెలుసుకో రాగం వరం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ by Sikkil sisters Shrimati Neela and Shrimati Kunjumani. Accompanying them on violin is Shri B.S. Narayanan, on Murdangam is Shri Pulletikurthi Ramarao, and on Ghatam is Shri Nemani Somayajulu. Sikkil sisters begin their flute recital with a composition of Saint Tyagaraja, Manasuloni Marmamunu Telusuko, in Rag Varam, set to Adital.

0: ఇప్పుడు వినండి బృందావన సారంగ రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి రంగపుర విహార రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ బృందావన సారంగ సెట్ టు రూపక్తాల్ రంగపుర విహారా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల, శ్రీమతి కుంజమణిల వేణుగానం వింటున్నారు. వాటి సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పుల్లేటికుర్తి రామారావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు.
1: You were listening to a Karnataka classical flute recital by Sikkil sisters Srimati Neela and Srimati Kunjumani. They were accompanied on violin by Shri B.S. Narayanan, on Mridangam by Shri Pulletikurthi Ramarao, and on Ghatam by Shri Nemani Somayajulu.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల, శ్రీమతి కుంజమణిల వేణుగానం వింటున్నారు. వాటి సహకారం వయలిన్పై కుమారి ఏ కన్యాకుమారి, మృదంగంపై శ్రీ తంజావూరు ఉపేంద్రన్, డోలుపై శ్రీ వి షణ్ముఖ సుందరం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నీ వల్ల గుణదోషమేమి, కాపీరాగంలో త్యాగరాజస్వామి కృతి ఖండచాపు తాళం.
1: This is Ragam 24/7 DTH, Anytime Indian Music. You will now listen to a Karnatic classical flute recital by Sikkil sisters Srimati Neela and Srimati Kunjumani. They are accompanied on violin by Kumari A. Kanyakumari, on Mridangam by Shri Tanjavur Upendran, and on Dolu by Shri V. Shanmugasundaram. Listen to a composition of Saint Tyagaraja in Rag Kapi, Nee Valla Gunadoshamemi, set to Khanda Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సింధు భైరవి రాగంలో తిరుప్పుగల్ ఆదితాళం.
1: సిక్కిల్ సిస్టర్స్ కంక్లూడ్ దేర్ ఫ్లూట్ రిసైటల్ విత్ తిరుప్పుగల్ ఇన్ రాగ్ సింధు భైరవి సెట్ టు ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల శ్రీమతి కుంజుమణిల వేణుగానం విన్నారు. వాటి సహకారం వయలిన్పై కుమారి ఏ కన్యాకుమారి, మృదంగంపై శ్రీ తంజావూరు ఉపేంద్రన్, డోలుపై శ్రీ వి షణ్ముఖ సుందరం.

0: కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటిక్ క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీలా అండ్ శ్రీమతి కుంజుమణి. దేవర్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై కుమారి ఏ కన్యాకుమారి, ఆన్ మృదంగం బై శ్రీ తంజావూర్ ఉపేంద్రన్ అండ్ ఆన్ డోలు బై శ్రీ వి షణ్ముగ సుందరం. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.